తగదిమి తవాంగు తగదిమి తగది తగదిమి తూం దిత్తూం తిత్తగిడ తగిడ తగిడ తగిడ తగిట తదిమి తజను తను తజాం తజాం తజాం తగిట తగదాం తగడ తగిడ తగిడ తిరగడ తగిడతాం కడగ తగిడతాం తగదిమి తగదిమి తగ